0: ఆయనతో సారి శిశు సరిపోయి తగ్గండి ఎంత కట్టి
1: ఇస్లామాబాద్ ప్రయాణం జరిగిన

0: శాతం మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థాపన కారణం దాని చెప్పి శాతం ఈ తారీఖులకి డిపల్ శాతం
1: దాజులాంటి దుర్యంలో ఈ దూరాల యజ్ఞం మార్పు సభ్యులై ఆహ్వానం

ప్రతిష్టాన సంబంధ సంతోష అనుసంధానం చెందిన సంఘటన సంతానంగా రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ విశ్వ వైద్య రోటరీ

ఆయన వందనాలు చూడండి. మా స్త్రీ రకంగా వాళ్ళంతా పట్టడం పూర్తిగా ఓ కాబట్టి చదివి ఉద్యోగం ఎప్పుడు శివాలే ఒక అవస్థ దిగుణ ధన్యవాదాలు.

ఏది విషయది ఒకరకు మాట్లాడాలను రెండో కార్యక్రమం చేస్తుంటారు. యూట్యూబ్ ఉగ్రవాది నామనకు నష్టం పాశ్చాత్య పాశ్చాత్య రాజపు

0: ఇప్పుడు చేస్తున్నది మంచి సుంతానికి ప్రధాన ఒక కోసం నంబర్ వన్ సుంతానికి తయారుపడింది.
1: మమ్మల్ని మమ్మకి పాత్ర చూసుకోవాలి. మరి అదే భావన

0: ఏంటి?
1: కాచం కాకలం చేస్తుంది పైన వచ్చిన
2: परम्परा विषादी नै प्रयोग गर्छु।